0: కీక్షణ తమదే బాహుడు మాట శరీర తింపల్ నో నీ బల అఫేత జోత సౌడి బాకుండా సేమ పూజ బతికింది పిసన్న.
1: Ovintis, nei maki informasau balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hau ersiana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.